0: తక్కువ మాట ఆఫీసుల పడిన మా ఫాదర్కి ఏమి చేరు అట్లయితే అలా ఇంటిల కొరడా
1: భారీ
0: బట్రే ఇరే గోరపడిన అర్థాపుజా

మహిళా సమాజ శాఖలు మన విద్యార్థి నిధికి దుడ్డు కేనలమైతే కొరియరే వస్తే దుడ్డుగా శాతలు ఇచ్చిన దుడ్డును ఇచ్చే బట్రి సత్యనారాయణ కథ ఓదాయని రెండు వందల కోట్లు చేరుకుని

0: పగలండా, విరిపిదాట్లే సోమారా తగదారనుగా.
1: ఆవ్ అచ్చనా సోమారా పూజ అయితారనుకుంటా. ఇక్కడ చుట్టడు వాళ్ళే పండగ ఉంది, ఒళ్ళు పుట్టుపోతుంది వాళ్ళే.
0: ఇదే బట్టే గొలుసుకుంటూ లోపల ఊదుబత్తి అయిన మాత్ర ఈరే కనలేసారు కొడుకుగా.
1: ఓ అవులే యానే కనవడ మళ్ళీ ఎంత పూజ కారమనుకునేంత. సరే అంటే నేను బప్పే హరి నారాయణ వాసు
0: ఆండి ఊదుబలే. ఆరు మధ్యాహ్న మనసు కింద ఇల్లాకు పోనగా
2: పద్నాలుగు గంటలకి టాక్సీ పోతుంది. బర్త మీరు రెడీ అవుతుంది.

ఆడియా యాదవుడు కాసుకోడా కాసుకోడా చిన్న పైసే కొరే కాసు ఏదో కోడియా ఈ పట్టి పూరా పడవాలే.

0: ఓటల్లా నోవో నోరో కశ్యా సారి తుజి వకాలు
1: వకాలు
2: అరే తుజి తోండ్ కితరే చిర్ముఠా గల్లె అంబాడ్యా బరి జలా
0: तुझी
2: गजल कितें रे
1: गजल सॅप्टीक जाल्या
0: कितें
1: सॅप्टीक